0: అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి సమీర. నేను సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం అనే ఒక అందమైన పట్టణం నుంచి వచ్చాను. సుమారుగా 5 సంవత్సరాలు ఎలస్ స్ప్రింగ్స్ మొపాంట్వాలో నివసిస్తున్నాను. ఎలస్ స్ప్రింగ్స్లో నాకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఇక్కడ కమ్యూనిటీ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఈ ఎలస్ స్ప్రింగ్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి వింటున్న మన అందరి తెలుగు వాళ్ళని ఈ బిగ్ డే అవుట్ హార్మనీ ఈవెంట్ని ఘనంగా మాతో జరిపించుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. అందరికీ ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, అసలు బిగ్ డే అవుట్ ఇన్ హార్మనీ అంటే ఏంటి అని. మన మస్కా 1999 నుండి ఈ బిగ్ డే అవుట్ హార్మనీ జరుపుతుంది. మన తెలుగు ఆటపాటలతో మన తెలుగు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇది సరైన రోజు. మన తెలుగు కుటుంబం ఈ రోజు అంతా మస్కా వాళ్ళ ఈవెంట్లో ఎన్నో ప్రదర్శనలు, సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తున్నారు. అందరూ కుటుంబ సమేతంగా ఈ బహుసంస్కృతుల కార్యక్రమానికి రావాలి అని మీ తెలుగు అమ్మాయి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హలో, మై నేమ్ ఇస్ సమీరా. ఐఎమ్ ఫ్రమ్ ఎ బ్యూటిఫుల్ టౌన్ కాల్ నర్సాపూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా, అండ్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ మొపాంట్వా ఎలస్ స్ప్రింగ్స్ ఫర్ 5 ఇయర్స్. మై ఫేవరెట్ థింగ్ అబౌట్ లివింగ్ ఇన్ మొపాంట్వా ఎలస్ స్ప్రింగ్స్ ఇస్ ద కమ్యూనిటీ. ఐ వాస్ జస్ట్ స్పీకింగ్ ఇన్ తెలుగు టు ఇన్వైట్ యూ టు కమ్ అండ్ సెలబ్రేట్ ద బిగ్ డే అవుట్ ఇన్ హార్మనీ. మస్కా హ్యాస్ బీన్ ప్రెజెంటింగ్ బిగ్ డే అవుట్ ఇన్ హార్మనీ సిన్స్ 1999. ఇట్స్ గోయింగ్ టు బీ ఎ గ్రేట్ ఈవెంట్ విత్ ఓల్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, dancing and food, and lots of children activities. The Telugu community proudly supports this event by taking part in cultural performances and arts. Everyone is welcome and it is a free event. We would love to have people come down and celebrate our beautiful multicultural community event.
1: Music NT's Bush Bands Bash is on again in Mbantwa this September, featuring 10 Indigenous acts, all selected from remote communities. To be chosen to play at Bush Bands, you need to live in a remote community in the NT, SA, WA or Queensland. Come to all of Bush Bands Business Camp from September 9 to the 12th to be at your best for the big gig on Sunday the 13th, and fill in a completed application form at bushbands.com. Applications open on the 27th of April and close on the 22nd of June. A lot of bands apply each year and not everyone can be chosen. If you have any questions about applying or about the concert, visit bushbands.com. If you would like to talk with someone about it, call Zoe on 0475 216 586 or call Music NT.
2: Primary health care is the first health service we go to for health care. There are many primary health services in Alice Springs, like GP, urgent care clinics, midwife, and dentists. So what health care do you need? Are you eligible with your type of visa? If you need help, call MISCA on 08-8952-8776 or visit our website, mcsca.org.au.
3: The Multicultural Access to Primary Healthcare Program is managed by Multicultural Community Services of Central Australia and supported by the Northern Territory Primary Health Network and 8CCC.